ఓం కార్తికేయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్న స్కంద ప్రచోదయాదే.